0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: హరే శ్రీనివాస. శ్రీ వెంకటేశ్వర భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నేటికి మన మధ్యలో శ్రీ శిక్ష కన్య గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ గురించి తన అనుభవాన్ని పంచబోతున్నారు. ఆయనను శ్రద్ధగా విందాం.
3: అందరికీ మా నమస్కారం. ఈరోజు 12వ తేదీ. ఈరోజు నుంచి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ప్రారంభించబోతున్నాం. వ్రతం అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం మాత్రమే కాదు, మన శరీరాన్ని, మనస్సును, ఆలోచనలు పవిత్రంగా చేసుకుని స్వామివారిని మరింత దగ్గరవ్వడానికి ఇది ఒక మంచి ఆధ్యాత్మిక అవకాశం. ఈ వ్రతకాలంలో మనం పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచరణలు గుర్తు చేసుకుందాం. మొదటిది సంకల్పం. వ్రతం ప్రారంభించే రోజున స్వామివారిని స్మరించుకొని భక్తి శ్రద్ధలతో సంకల్పం చేసుకోవాలి. మన కోరికలు మాత్రమే కాకుండా మన కుటుంబం, సమాజం మరియు అందరి శ్రేయస్సు కోసం కూడా ప్రార్థించాలి. రెండవది శుభ్రత మరియు క్రమశిక్షణ. ప్రతిరోజు శుభ్రంగా ఉండాలి, పూజస్థలాన్ని పరిశుభ్రంగా చేయాలి. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారిని పూజించాలి. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక స్తోత్రాన్ని మీరు రోజూ చేయాలి. వినా వెంకటేశం ననాతో ననాతో అనే స్తోత్రం, అది మీరు తప్పకుండా చేయండి. మూడవది నిత్య ప్రార్థన. ప్రతిరోజు కొంత సమయాన్ని స్వామివారి ధ్యానం చేయాలి. ఓం నమో వెంకటేశాయ నమః అని జపించడం, విష్ణు సహస్రనామం, గోవిందనామాలు లేదా మనకు తెలిసిన ఇతర స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. నాలుగోది సాత్వికమైన జీవన విధానం. సాధ్యమైనంత వరకు సాత్వాత్మికమైన శాకాహారమైన ఆహారం తీసుకోవాలి. మద్యం, ధూమ్రపానం వంటి అలవాట్లకి దూరంగా ఉండాలి. అయితే వ్రతం యొక్క అసలైన ఉద్దేశం కేవలం ఆహార నియమాలు కాదు, మన ఆలోచన

0: ಆಲೋಚನಲು ಮರಿಯು ಮನ ಪ್ರವರ್ತನನು ಕೂಡ ಪವಿತ್ರಂಗಾ ಮಾರ್ಚುಕೋವಡಮೇ ಅವಸರಂ. ఐదవది, కోపాన్ని చేడు మాటలను నియంత్రించుకోవడం. వ్రత సమయంలో ఇతరులను విమర్శించడం, గాసిప్ చేయడం, గొడవలు పెట్టుకోవడం, కఠినమైన మాటలు మాట్లాడటం వంటి వాటిని తగ్గించాలి. మనం ఎన్ని పూజలు చేసినా మన మాటల్లో ప్రేమ మనస్సులో ప్రశాంతత లేకపోతే ఆ భక్తి పూర్తి అర్థం ఉండదు. ఆరవది, సేవ. స్వామివారికి చేసే పూజలతో పాటు మన చుట్టూ ఉన్నవారికి సేవ చేయాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, ఇవన్నీ కూడా స్వామివారికి చేసే సేవలే. ఏడవది, కుటుంబంతో కలిసి పాల్గొనడం. పిల్లలను కూడా ప్రార్థనలో, భజనలో, వ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి. మన ఆధ్యాత్మికతతో పాటు మన సంస్కృతి మరియు సంప్రదాయాలను కూడా తరువాతి తీరానికి అందించడం మన బాధ్యత. చివరిగా, ఈ వ్రతం పూర్తయ్యే సమయంలో స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మన కోరికలు నెరవేరినందుకు మాత్రమే కాదు, ఈ వ్రతాన్ని భక్తి ఆచరించే అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. వ్రతం అంటే కొన్ని రోజుల పాటు నియమాలు పాటించడం మాత్రమే కాదు, మన శరీరాన్ని క్రమశిక్షణ, మనస్సుకు ప్రశాంతత, ఆలోచనలకు పవిత్రత, జీవితానికి మంచి మార్గాన్ని ఇవ్వడం. కాబట్టి ఈరోజు నుంచి మనమందరం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని భక్తితో, శ్రద్ధతో, ఐకమత్యంతో ఆచరించడం. ఇట్లు మీకు చెప్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం శుభాకాంక్షలు. గోవింద గోవింద, జై శ్రీ వెంకటేశ్వర స్వామి. ధన్యవాదం.
1: శ్రీ శిక్షకన్య గారు ఇచ్చిన ఉపన్యాసానికి మా కృతజ్ఞతలు. అయితే నేటి ప్రసంగాన్ని కొనసాగిద్దాం ఇంకో శ్రీ వెంకటేశ్వర పాట.

ప్రియమైన భక్తులు, ఇంతటితో నీటి ప్రసారం సమాప్తం. శుభదినం. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీతో సదా ఉండాలని మా నమ్మకం.

శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. విశేషంగా ముద్దు బిందు పిల్లలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మధ్యాహ్నపు వేళ విశేషంగా మన బాలానందమనే తెలుగు కార్యక్రమం విశేషంగా మన పిల్లలందరి కోసం ప్రసారం అవుతున్నది. అయితే సిద్ధంగా ఉన్నారా మన కార్యక్రమం విందానికి? ఈ మధ్యాహ్నపు వేళ మన కార్యక్రమం ప్రసారం అవుతున్నది మీకోసమే. ఆనందంతో సంపదండి శ్రోతలరా. విశేషంగా పిల్లలారా, మన బాలానందమనే తెలుగు కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

0: చూడు ఆయన చెయ్యి యూనిఫామ్
1: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు
0: లేట్ నైట్ పాలిష్ చెయ్యి కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి
1: డైలీ లేట్ గెట్ అవుట్
0: నైట్ డౌన్ వికెట్
1: హోంవర్క్ ఎస్కేప్
0: డైలీ ఇదే టార్చర్ అండి
1: బిచిలికి బిచిలికి
0: బింబిలికి బిలాబీ

విశేషంగా ఈ మధ్యాహ్నపు వేళ ఎవరెవరో ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి గుర్తించుకోండి శ్రోతలారా. విశేషంగా మన పిల్లలారా, ఈ బాలానందం అనే తెలుగు కార్యక్రమంలో మంచి మంచి మాటలతో మంచి మంచి పాటలతో మన కార్యక్రమం ప్రసారం చేస్తాం. ఈ శనివారం నాడు విశేషంగా మన చదువుల గురించి మాట్లాడుదాం. ఇప్పుడు చదువుతాం కదా, చదువులో మంచిగా శ్రద్ధగా చదవాలి. చదువు మన జీవితానికి వెలుగునిచ్చే దీపం.

బాలానందమని తెలుగు కార్యక్రమం ఈ మధ్యాహ్నపు వేళ ఎవరెవరో తమ భోజనం చేస్తున్నారు ఈ మధ్యాహ్నపు వేళ లేదా తయారు చేస్తున్నారు కొన్ని నిమిషాలు మీరు భోజనం తింటారు సురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం ఈ మధ్యాహ్నపు వేళ ఈ శనివారం నాడు మన చదువుల గురించి మాట్లాడుతున్నాం నేటి కష్టం రేపటి విజయానికి పునాది చదువులో పెట్టే ప్రతి అడుగు భవిష్యత్తులో ఒక విజయంగా మారుతుంది

చదువుల గురించి మాట్లాడాలంటే మంచి చదువు మంచి ఆలోచనలను మంచి మార్కులు కూడా రావాలి. మంచి చదువు మంచి ఆలోచనలు మంచి జీవితాన్ని కూడా అందిస్తాయి. మార్కులు మాత్రమే కాదు జ్ఞానం సంస్కారం మంచితనం కూడా చదువులో భాగమే.

0: ఉప్పు చేప పప్పు చారు ఉప్పు చేప
1: ఇంకొక రిక్షాలో వచ్చేవాళ్ళం ఎందుకే ఇంతలా నడిపిస్తున్నావు
0: రిక్షా ఎందుకే దీంతో చక్కగా కొబ్బరి లౌజులు కొనుక్కుందాం పదా
1: తీసుకోవే
0: అత్తా రెండు కొబ్బరి లౌజులు ఇవ్వ అబ్బా ఎంత బాగుంటాయో
2: ఇదిగోమ్మా
0: అత్తా నా డబ్బులు నాకు ఇచ్చే తాత ఇదిగో భోంచేయి

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది.
1: అయితే మా అమ్మ కూడా.

మంచి చదువు మంచి ఆలోచనలు అది మంచి జీవితం కూడా అందిస్తాయి కదా. మార్కులు మాత్రమే కూడా అది జ్ఞానం కావాలి. కష్టపడి చదువు, నీ కలలే నీ విజయానికి చిరునామా. అయితే కాక చదువులపై మరికొన్ని మంచి మాటలు చెప్పాలంటే చదువు మనిషికి

చదువు మనిషికి జ్ఞానాన్ని మాత్రమే కాదు జీవితాన్ని ఎలా జీవించాలో కూడా అది నేర్పుతుంది. చదువుకున్న జ్ఞానం జీవితాంతం మనతో ఉండే నిజమైన ఆస్తి. నిజంగా శ్రోతలరా, విశేషంగా మన పిల్లలరా, కలలు కన్నడం మొదటి అడుగు. వాటిని నిజం చేయడానికి చదువు బలమైన ఆయుధం.

చదువులపై పెట్టి శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఈ రోజు పుస్తకంలో చదువుతూ చదువుతూ మనకు ఎంతో జ్ఞానం వస్తుంది. చదువుతూ చేసే స్నేహం రేపు నిజయంతో పరిచయం చేస్తుంది. నిజంగా ఇంకొకసారి నేటి పుస్తకంతో చేసే స్నేహం.

శ్రోతలరా, బాలానందమని తెలుగు కార్యక్రమం ఈ మధ్యాహ్నపు వేళ విశేషంగా శనివారం నాడు మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు లేదా ట్యూషన్ కి వెళ్తున్నారు పిల్లలారా, మంచిగా శ్రద్ధగా చదవండి. ఎందుకంటే ఇది థర్డ్ టర్మ్ కదా. శనివారం నాడు ఆటలు కూడా ఆడడం ఎంతో ముఖ్యమైనది, టీవీ చూడడం, సంగీతం వినడం ఎంతో ముఖ్యమైనది కూడా. చివరి పాటతో మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका।
3: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో. మీకు తెలిసే ఉంటుంది, ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవాన్ని ప్రారంభం చేస్తున్నాం. అయితే మీరందరూ భక్తిభావంతో ఈ 40 రోజులు వ్రతాన్ని బాగా పాటిస్తారని మా నమ్మకం.

భక్తి అంటే కేవలం దేవాలయానికి వెళ్ళడం, పూజలు చేయడం మాత్రమే కాదు. శ్రోతలారా, మనస్సులో మంచితనం ఉండటం, ఎడుటి వారిని బాధ పెట్టకుండా మాట్లాడటం, మనకు చేతనైనంత సహాయం చేయడం కూడా భక్తిలో భాగమే.

దేవుడికి మనం సమర్పించే పువ్వు కొంతసేపటికి వాడిపోవచ్చు, కానీ ఒకరికి మనం చేసిన మంచి మాత్రం వారి మనస్సులో ఎంతో కాలం నిలిచిపోతుంది.

శ్రోతలు ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఈ 40 రోజులు వ్రతం మీరు బాగా జరుపుకుంటారని మా నమ్మకం. మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు. నమస్కారాలు.